ఉన్నది ఆరు చెట్లు ఉన్నది బకరం వజన్ లచ్చ ఉదా సర్వజిన్ వచ్చిన